0: పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ అండ్ మెనీ అదర్స్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ మిషన్ ఆల్సో ఇన్ష్యూర్స్ సీడ్ సర్టిఫికేషన్, ఇంటెగ్రేటెడ్ న్యూట్రియంట్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్ అసిస్టెన్స్ అండ్ ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్స్ ఫార్ మైస్ ఫార్మర్స్.
1: సర్వోచ్చ